ఆశించి వాళ్ళు గ్రామీణీతం దగ్గరికి పోనించి మళ్ళా ఎల్సరి గింటికి బాయం వంట బాయ్ బింకు ఫెక్కే ముయ్ నెలవు బిమ్మయ్యవు ముం యూసుఫ్ దయ్యేవు అందరికీ గుహమింటిని చిట్టుకుంటున్నా బాయ్ మీ హక్కు బల్లాక్కునేకు లల్ల యోసము.

చేస్తున్నట్టు ఏమిటి ఇప్పుడు ఎలా ఉన్నారంటే మంచి భక్తి కట్టుబడుతుంది. గిబిలకు ఈ యొక్క లాంటి